జలజ్జలం ప్రవాహ పావితస్కలే కలే ఫలం బలం వితాంబుజం గతుంగమాలికాడమర్వయ జకార చండ తాండవం నమోదు శివ శివం శివ శివ.